అమ్మి మీది చాచే అరుంధతియ పాతాచు బొమ్మి పూ ముడుచు పురుషం కయ్య కోత్తాచు ఎట్టూరు ఎట్టూరు.